0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్రకచే వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్.
4: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు. షీఈస్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, అండ్ ఆన్ మోర్సింగ్ బై శ్రీ జి వెంకటేష్.
3: కార్యక్రమంలో ముందుగా వినండి నిన్నే భజన సేయువాడను, నాటరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు బిగిన్స్ హర్ వోకల్ రిసైటల్ విత్ నిన్నే భజన సేయువాడను, ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ నాటా, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి ఖమాస్ రాగంలో త్యాగరాజస్వామి కృతి సీతాపతే ఆదితాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ ఖమాస్ సీతాపతే, సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: ఇప్పుడు వినండి ఊర్మిక రాగంలో పల్లవి శేషయ్య రచన ఎంతని విన్న వింతురా ఆదితాళం త్రిశ్రనడ.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పల్లవి శేషయ్యర్ ఇన్ రాగ్ ఊర్మిక ఎంతని విన్న వింతురా సెట్ టు ఆదితాళ్ త్రిశ్రనడ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సిహెచ్ సన్యాసిరావు, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి, మోర్సింగ్పై శ్రీ జి వెంకటేష్.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati B. Indira Kameshwar Rao. She was accompanied on violin by Shri C. H. Sanyasira, on Murdangam by Shri Vankaila Venkata Ramanamurthy, and on Morsing by Shri G. Venkatesh.
0: Karnataka Sastri Sangeeta Karyakramamlo Ippudu Nilaya Vidvamsula Vadyakshti.
1: This is Ragam 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Carnatic instrumental ensemble presented by staff artists of Odia Radio.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు.
1: You were listening to a Carnatic Instrumental Ensemble presented by staff artists of All India Radio.
2: ఈ కార్యక్రమం భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకంటే రాగం ఛానల్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: You have just heard to Pahi Pahi Jagan Mohana in rag Nadanama Kriya set to Adithal. Until now, you have heard to vocal recital by Srimati Vishnu Bhatla Saraswati, supported on violin by Srimati B.V. Durga Bhavani and on Rudangam by Sri K. Sadguru Charan. You have heard to few Tarangas from Sri Krishna Leela Tarangani of Sri Narayana Tirtha.
1: ఇంతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం విన్నారు. వాచ సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని వయోలిన్, శ్రీ కె సద్గురు చరణ్ మృదంగం. ఈ కార్యక్రమంలో శ్రీ నారాయణ తీర్థుల వారి శ్రీకృష్ణ లీలాత్రిణిలోని తరంగాలు విన్నారు.
0: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ అండ్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్. నెక్స్ట్ యూ విల్ బి లిస్నింగ్ టు లయ విన్యాసం ఆన్ డోలు బై శ్రీ నిడమానూరి రామారావు, supported on Nadaswaram by Sri K. Munikumar.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఇప్పుడు నిడమానూరి రామారావు గారి డోలు లయ విన్యాసం వింటారు. నాదస్వర సహకారం శ్రీ కె మునికుమార్.
0: First you'll be listening to లయ విన్యాసం in ఆదితాళం.
1: కార్యక్రమంలో ఉండగా ఆదితాళంలో లయ విన్యాసం.